శ్రీ గణేశాయన వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమ ప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. మేరే ప్యారే సునే వాలో, ఆప్ సభీ కో ఏక్ శుభ్ దివస్ ప్రగట్ హుయే. कहते कि आज से बेहतर कुछ भी नहीं, आज से बेहतर कुछ भी नहीं, क्योंकि कल कभी आता नहीं और आज कभी जाता. हर बार की तरह आज भी कहती हूँ, इस पल भी कहती हूँ कि हार्दिक से स्वागत हो.